0: అనుమనది,
1: హరిచంద్ర నది,
0: జంబు నది,
1: కడనా నది,
0: నాగనది,
1: మయూర నది,
0: సర్పనది,
1: మార్కండ నది,
0: నాటారు உப்பாறு பழையாறு நம்பியாறு நரியோடை குழலாறு விருதுமா.